0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH, anytime Indian music.
3: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో కుమారి వర్ధని గాత్ర కచేరి వింటారు. వాద్య సహకారం వైలిన్పై శ్రీ ఎం సూర్యదీప్తి, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్.
4: లిసన్ టు అ కర్ణాటక క్లాసికల్ వోకల్ రైటల్ బై కుమారి డి వర్ధని. షీఈ్ అకంపనీడ్ బై శ్రీ ఎం సూర్యదీప్తి ఆన్ వైలిన్ అండ్ శ్రీ పి జయభాస్కర్ ఆన్ మృదంగం.
3: కార్యక్రమంలో ముందుగా వినండి బాగాయనయ్యా, చంద్రజ్యోతి రాగం, ఆదితాళం, త్యాగరాజస్వామి కృతి.
4: Kumari Vardhani begins her vocal recital with a composition of Saint Tyagaraja in Rag Chandra Jyoti, Baga Naya, set to Aditaal.

0: ఇప్పుడు వినండి హంస వినోదిని రాగంలో పురందరదాసు దేవరనామ యాదవ నీబా ఆదితాళం.
1: యు విల్ నౌ లిసన్ టు అ దేవరనామ ఆఫ్ పురందరదాస ఇన్ రాగ హంస వినోదిని యాదవ నీబా సెట్ టు ఆదితాళ్.

0: కార్యక్రమంలో చివరిగా విని కరుణ జూడవమ్మ, వరాళి రాగం, మిశ్రచాపు తాళం, శ్యామశాస్త్రి కృతి.
1: Kumari Vartani concludes her vocal recital with a composition of Shyamastri in Rag Varali, Karuna Judavamma, set to Mishra Chaputal.
2: Tada!

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు కుమారి డి వర్ణి గాత్ర కచేరి విన్నారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీ ఎం సూర్యదీప్తి, మృదంగం పై శ్రీ పి జయ భాస్కర్.
1: యు ఆర్ లిస్నింగ్ టు అకర్ణాటక క్లాసికల్ వోకల్ రిసైటల్ బై కుమారి డి వర్ధని. షీ వాజ్ అకంపనీడ్ బై శ్రీ ఎం సూర్యదీప్తి ఆన్ వయలిన్ అండ్ శ్రీ పి జయ భాస్కర్ ఆన్ మృదంగం.
2: ఈ కార్యక్రమం భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే రాగం ఛానల్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
3: దిస్ ప్రోగ్రామ్ వాస్ ట్రిబ్యూటెడ్ బై ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్ ఫర్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్.

0: This is Ragam 24/7 DTH in Classical Music Channel.
1: Ragam 24/7 DTH, anytime Indian music. In today's program, you'll be listening to Carnatic Classical Vocal Recital by Srimati K. Vandana, supported on violin by Srimati B.V. Durga Bhavani, and on rhythm by Sri B.V.S. Prasad. Ragam, Nirantara Bhara Sangeeta Sravanti, Inati Karikamando, Srimati కే వందన గారి కార్తక చేరి వింటారు. వైలిన్ సహకారం శ్రీమతి బీవి దుర్గా భవాని, మృద సహకారం శ్రీ బీవిఎస్ ప్రసాద్. ఫస్ట్ లిజన్ టు పురందర దాస కృతి జయ జయ జయ జానకి కాంత ఇంద్రాగ్నాట సెట్ టు

అని చెబుతాడు. మీరింతవరకు జయ జయ జయ జానకీ కాంత నాటరాగం కన్న చెబుతాడు వృందరదాసుకి విన్నారు. నెక్స్ట్ యూ విల్ లిజనింగ్ టు కాదంబరి ప్రియ యమత స్వామి దీక్షిత కృతి ఎన్ రామ్ మోహన సెట్టు ఇప్పుడు